ధునిలే రసంఖ ధునిలే తర్కు సదల్ గురుగాని గురువై దని హున దంత దేశ భగత మా పాపి తే సయాని నే నా నా